0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: 94.95.6, 98.2 megahertz. Me the ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
1: RM3 Manoranjan Radio.
3: Toli Ragalu. Toli Ragalu.
4: రేడియో మనోరంజన్ పైన సరిగ్గా ఉదయపు వేళ 8 గంటలైంది. శ్రోతలందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం తొలి రాగాలు యొక్క కార్యక్రమంలో. ఈరోజు మనం అలవాట్లు ప్రకారంగా కొన్ని సినీ పాటలను ప్రసారం చేస్తాము, కానీ విశేషంగా మనం మొడులు పెట్టాము నేటి కార్యక్రమము భక్తి పాటతో పాటు. అయితే ఈ సోమవారం నాడు ఉదయపు వేళ మీరు మంచి పాజిటివ్ వైబ్స్తో పాటు కూడి ఉన్నారని ఆశిస్తూ నేటి కార్యక్రమాన్ని మొడులు పెట్టినాం.

అసలు శ్రోతలారా, ఎప్పుడైనా సరే మనం సినిమాలు చూస్తూ ఉంటున్నాం. అయితే ఎందుకు చూస్తాము సినిమాలు? అయితే మన హృదయంలో ఆనందం, ఉపశమనం, ప్రేరణ ఇవన్నీ భావాలను ఏర్పడతాయి. అందుకే మనం చూస్తాము సినిమాలు. సినిమా కథలు ఎలా ఫీలింగ్స్ని అర్థం చేసుకునేలా చేస్తాయి.

అవునండి శ్రోతలారా, ఉదయపు వేళ నేననుకుంటున్నాను అందరూ రష్లోనున్నారు, అందరూ బడి లేదా ఆఫీస్కి వెళ్తున్నారు. అయితే ఎవరెవరు బడి లేదా ఆఫీస్కి వెళ్తున్నారు? అయితే బుంకురాజ్ టు ఆల్ ఆఫ్ యూ అవుట్ దేర్, వింటూ ఉండండి మా కార్యక్రమాన్ని. మేముంటాము మీ తోడుగా.

ஹே சங்கீத ரசிகுலரா கொனசாகிஸ்டுனாம் நேற்று కార్యక్రమం కొన్ని సినీ పాటలతో పాటు అయితే మీరు మంచి మూడ్లోనున్నారని ఆశిస్తున్నాం. అయితే ఇఫ్ యు నాట్ ఇన్ అ గుడ్ మూడ్ లెట్స్ గెట్ గోయింగ్ ఇవాళ లెట్స్ గెట్ గోయింగ్ ఎందుకంటే అప్పుడప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి జీవితంలో. కానీ వాట్ విల్ వీ డూ? వీ జస్ట్ నీడ్ టు గెట్ గోయింగ్.

హే సంగీత రసికులారా, ప్రతి ఒక్క కార్యక్రమంలో మనం ఒక చిన్ని కోట్ని చెప్తూ ఉంటాము. అయితే నేటి కార్యక్రమంలో కోట్ ఏమిటంటే శ్రద్ధగా వినండి. నిజాయితీ ఉన్న చోట ముందితనం ఉంటుంది, విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువ.

బండి తరఫున ఇంకా ఈ రాబోయే పాట మనం విశేషంగా అంకితం చేస్తున్నాం టు జేవేనా ఇంకా జెవిన్ ఆఫ్ మెల్బోర్న్. బిగ్ హెలో టు ఆల్ ఆఫ్ యు ఆర్ దేర్. ఇంకా హ్యావ్ అ నైస్ టైమ్.

ఈ సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు.

అసలు శ్రోతలారా, బంగారాన్ని బంగారమే అని నిరూపించడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది, కానీ బొగ్గుని బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు. చూసి చెప్పేస్తారు. అలాగే మంచి వాళ్ళకే ఇక్కడ పరీక్షలు, మంచి వాళ్ళకి లేవు ఏ పరీక్షలు.

అవునండి, సంగీత రసికులారా, ఈనాటి ప్లేలిస్ట్ మీరు బాగానే మెచ్చుకుంటున్నారని ఆశిస్తూ కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. స్టే ట్యూన్డ్, స్టే కనెక్టెడ్. శుభోదయం మరీషస్.

విచిత్రం ఏమిటంటే మనిషి సంతోషంగా వస్తున్నప్పుడు పాపాలు ఎక్కువ చూస్తాడు, కష్టాలలో ఉన్నప్పుడు పుణ్యాలు ఎక్కువ చేస్తాడు. అయితే చిన్ని కోట్ ఆఫ్ ది డేతో పాటు కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం.

హే సంగీత రసికులారా, ఇంకా కొన్ని నిమిషాలున్నాయి మన కార్యక్రమంలో. మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. వింటూ ఉండండి, స్టే కనెక్టెడ్.

అవునండి సంగీత రసికులారా దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది ఇంతటితో మీ కృతిక కి సెలవు ఇవ్వండి ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి శుభ దినం